ఇదేను అమరావతి పట్టణ? వా వా వా వా, ఈ పట్టణ విస్తారమను నోడిదియా? ఎత్త నోడిదరు బిల్వా కపిత అగరు చందన బకుళే కిత్తళే ಹುಣ್ಣಾಗು. ಇಷ್ಟು ಸೌಭಾಗ್ಯ ಇವನಿಗೆ ಕೊಡಬೇಕಾದರೆ ಇವನು ಎಷ್ಟು ತಪಸ್ಸು ಮಾಡಿರಬಹುದು? ಇವನಿಗಿಂತ ಉಗ್ರ ತಪಸ್ಸು ಮಾಡಿದವನು ನಾವಲ್ಲವೇ? ಮೊದಲು ದೇವೇಂದ್ರ ನಮ್ಮ ಶರೀರ ತಮ್ಮ ಇದೆ ನಮ್ಮ ರಕ್ಷ.